ఆచమన్యం జలాంతి సాంసదాశివ హిరణ్యోదక స్నానం మొల్లో ఔపరిదే ఇది నాన్ కరో ఓం మహిరణ్యకరవ సమవర్తదాగ్రే భూతస్య జాతోపతిరే కాసీత సదాధార ప్రతివీద్యాముదయమాంక సమయ దేవాయ అవి కావిదేమ హిరణ్యోదక స్నానం సమర్పయామి హిరణ్యోదక స్నానాంతై హాత్ మండోస అదోత్ర ఆంగ్లి మతి జాయి జనాడుతాం ఆయో సార్ మహాదేవ్రే కరామణి మహాదేవ్రి నాన్ కరామణీయ లగో ఓం త్ర్యంబకం జజామహే సుగంధం పుష్టివర్ధనం మా ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయ్యమామృతా సాం సదాశివ దేవతాభ్యో నమః శుద్ధో సుగంధి ద్రవ్యోదక స్నానం సమర్పయామి సుగంధి ద్రవ్యోదక స్నానాన్ని పాచ జడు పునః శుద్ధోదక స్నానం ఆచమనీయం జలం సమర్పయామి నమః ఆచమనీయం జలాన్ని సౌభాగ్య ద్రవ్యోదక స్నానం మా దేతో లేటి కోల్నదే అదే కోల్ మరా అతను ఘీ లాగోడే అరే ఘీ ఏ గై అరే యార్ జిన్న ఘీ ఘీ కోని కోల్నదే ఓ హే అబీర్ గులాల్ సౌభాగ్య ద్రవ్యం హా ఆప్ దేఖ్ లీజో లోటా బిజా ఆప్ એક લોટો રાખજો બાકી બોલી દી દીજો એક લોટો મારે એટલે સહી જરા આપે દારૂ જલ રહી આરતી બીજી કરો જરા ચડો તંબારો એક લોટો રાખ દો પણ આરતી પછી જલ્દી આરતી કરો કે સલારું ચડો સૌભાગ્ય દ્રવ્યોદ સ્નાન ઓમઘં સુદાદય ઘઉં સૌ પ્રચદાંબરુગાબરુ ધંધસ્તે સૌ મમવતુ મદાય રસોચ્યુદ ఓం గంధద్వారాం దుర్నాదర్శాం నిత్యపుష్టాయాం కరీషణేమీశ్వరీం సర్వభూతానాం తామ్యోపవయే శ్రియం బస్ పాచ జడు ఓం మై మాలిస్ కరో ఓం మైరివ భోగే హే పరేతి బావుజ్జాయాయ తిం పరిబాధమాన హస్తగనో విశ్వావ యునాన్ని విద్వాన్ లే భై విద్వాన్ పుమాన్ పుమాన్ గో సంపరిబాధ విశ్వద ఓం మహిరివ భోగే హే పరేతి బావుజ్జాయ హే తిం పరిబాధమాన చెడా చెడా హస్తగుణో విశ్వావయూనా చడాద చడాద విశ్వావయూనాన్ని విద్వాన్ పుమాన్ పుమాన్ గౌసం పరిపాదు విశ్వదహం బస్ అబ్బే మహాదేవ్ర మాత కపడో దగ్గదో శివలింగ్ మాతే మా కపడో దగ్గదో భై శివలింగ్ మాతే వో అబోట్ ఏ కపడో ఢక్కన రఖ దో శివలింగ్ మా దో మినిట్ వాస్తే అంగో చలో భై వో అబోట్ భై సాహబ్ బోలే నా అంగో చో ఢక్కో ఇన్ మాత శివలింగ్ మాతే ఓం మహో ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ నమస్కారాయ చ శివాయ డకో డకో జల్దీ ఆగో ని రాకడ బస్ దో మినిట్ చో డకిడో కన్ను కన్ను బాణ పూచ ల దూజా కపడో ఒక దూజా కపడో అని గమచ ఏక ఆర్ బొగట విందు కన్న కన్న బాణ ఏక పరిధి పూచ ల పరిధి హా ఇను పరిధి పూచ ల న హటావ హటావ విందు బలే చందన ని టిక్కి తయారు రాకో టిక్కి దేవ ని పచ్చ హటామణి చందన బడి ఆపర కన్న હા ટીકી દે દો આપ ટીકી દોગે નહીં બસ હવે નીચે પૂછ લો બોન બીજા સબ સાફ કર લો ટીનું પૂછ લો અંગો છો પૂછ લો બસ પૂછ ને કે નીચે સાફ સફાઈ જાળી આગી લે લો તાકી કહીએ વો નીચે વો એમ પાણી નીકળ જાય બારે સૌ મોટો કામ હે જાળી હટાલો એક વાર પરમાનન્ટ તાકી પુસ્તક બીજા જાળી દો મિનિટ લારે રખ દો બસ હવે પુસ્તક બીજા હાથું મોન ને લે લો યા કોતલી મેં ગાલ ને પીપળ બારે વિસર્જન કરી દો પેડ મેં તો કાગજ બીજો લે લો નહીં કાગજ ને ફાડના બિલ પત્ર હે ઓ ને ખાલી નહીં હે ઠેરો હળ ખાલી કર દો યા તો અગરબત્તી બીજી લગાવો જો થંભાળ જો ઘીરી ગઈ પોઝિશન હે બહુ મોટો કામ હે સર જોરદાર હા એક જણા પાણી કાઢો સાટીનું જે સબો કચરો વટીને બે જાય એકદમ સાફ પીડી છે જ્યાં પરિધી ચોકટ હે કે મોલી તાકી કહીએ કે પણ દૂજી વાર ઓળંબો નહીં રહે કે ભાઈ તાકી નહીં કે ભાઈ યુ રૂ છોડને ગયા પર અમારે ગંદગી એકદમ વ્યવસ્થિત ઓર પાછો એકદમ સુકા ગંદો પૂછણા પરિધી બી નીચે હું

మహాధిపత్యమయంత్ర సముద్ర పర్యంతాయ ఈశా సర్వభూతాంతాత్పరాధాత్ప్రదైవ్యై సముద్ర పర్యంతాయ ఏకరారితి తదైస శ్లోకో విధీయతో మరుతః పరమేశ్చారో మరుతస్యావచనగ్రహే ఆవీసితస్య కామప్రహే విశ్వే దేవా సభాసదేతి ఓం విశ్వతచక్షురుతః విశ్వతో

ఇంకా పరమ సఖా మిత్ర సుదామా అప్నే మిత్ర సే మిల్నే జా రహే హై ఔర్ మహల్ కే బాహర్ ద్వారపాల్ కృష్ణ భగవాన్ కే అంగరక్షక్ ఉన్కే సేవక్ ఉన్నే బాహర్ హీ ఉన్కీ గరీబ్ స్థితి కో దేఖ్ కర్ ఉన్నే రోక్ లేతే హై ఔర్ ఉస్ సమయ నిర్ధన సుదామా విప్ర సుదామా కృష్ణ భగవాన్ సే ఔర్ ఉన్కే ద్వారపాలో సే క్యా ప్రార్థనా కర్తే హై బడే ఆనంద్ కే సాథ్ మే ఇస్ భజన్ ఔర్ ఇస్ నాటక్ మంచన్ కా ఆప్ సభీ దర్శన్ కరేంగే ఔర్ హమారే ఛోటే ఛోటే బాల్ కళాకారో కో ప్రోత్సాహన్ కే సాథ్ మే సమస్త భక్త పదారే హువే ఆశీర్వాద్ ప్రదాన్ కరేంగే ఇసీ అశక్ సాథ్ మే ఏక్ బార్ జోర్దార్ జయకారా భగవాన్ శ్రీ కృష్ణ కా. బోలి కృష్ణ కా నహీ ఆ